ఆదర్శ పతివ్రతా మహాతపస్విని ధర్మిష్టా చ భవతి అనసూయ. వనవాసకాలే శ్రీరామః సీతా లక్ష్మణశ్చ అత్రిమహర్షే ఆశ్రమం ప్రాప్నోతి. తత్ర అనసూయ తాన్ స్వాగతీకరోతి. సీతాయాః పతిపరాయణత్వం దృష్ట్వా అత్యంత ప్రసన్నా సతి. పతివ్రతాధర్మస్య గృహస్థజీవనస్య మూల్యానాం చ ఉపదేశైః సీతాయాః స్త్రీశక్తేః జాగరణం కరోతి అనసూయ. స వదతి, నగరస్థో వనస్థో వా శుభో వా యది వా శుభ, యాసాం ప్రియ పతిర్నిత్యం తాసాం లోకా మహోదయాః ఇతి. పతిః నగరే వాసం కరోతు అథవా గ్రామే వాసం కరోతు, సహ శుభః అశుభః వా భవతు, పతిః యాసాం ప్రియః భవతి తాసాం కృతే విశ్వమిదం మహత్ సంతోషదాయకం భవేత్ ఇతి అనసూయాయాః కథనస్య తాత్పర్యం. దుశీలకామవృత్తో వా ధనైర్వా పరివర్జితః స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతిః ఇతి. అందే ఉత్తమగుణశాలిన్యః నార్యః స్వర్గే చరిష్యంతి ఇతి అనసూయ వదతి. త్వద్విదాస్తు గుణైర్యుక్తా దుష్టలోకపరావరాః స్త్రియస్వర్గే చరిష్యంతి యథా పుణ్యకృతస్తథా ఇతి. ఎతాదృశ ఉపదేశైః అనసూయ తస్యాః నామ అపి అన్వర్థం కరోతి. అనసూయ మహాతపస్విని ఆసీత్. రామాయణస్య అయోధ్యాకాండే సప్తదశాధిక శతతమే సూక్తే అనసూయ దశసహస్రం వర్షం యావత్ తపస్వాధ్యాయ కార్యేషు ప్రవృత్త ఆసీత్ ఇతి వదతి. దశవర్షసహస్రాణి యయా తప్తం తపకృత అనసూయా వ్రతైస్తాద ప్రత్యూహాశ్చ నివర్హితాః ఇతి. వివాహ అనంతరమపి అనసూయ విద్యాప్రధానకర్మణి నిరతా ఏవ ఆసీత్. శబరి. శబరి భక్తి విశ్వాసయోః తపస్విని అస్తి. మాదంగమునేః శిష్యా ఆసీత్ శబరి. యద్యపి సా ఉన్నత కులజాతా నా ఆసీత్ తథాపి దృఢభక్తేః శ్రద్ధాయాశ్చ ధైర్యస్య చ ఆదర్శభూతా ఆసీత్. తస్యాః భక్త్యా ప్రసన్నః రామః తస్యాః ఆశ్రమం గతవాన్. రామాయణే అరణ్యకాండే చతుస్సప్తత్యుత్తరశతతమే సర్గే ఏవం వర్ణయతి. తౌ పుష్కరిణ్యా పంబాయా స్థిరమాసాద్య పశ్చిమం అపశ్యతాం తతస్తత్ర శబర్యా రమ్యమాశ్రమం ఇతి. శ్రీరామః తపస్విన్యాః తస్యాః ఆచార అనుష్ఠానాదిగం భక్తిం చ దృష్ట్వా ఏవం వదతి. క్వచిత్తే నియమాః ప్రాప్తా క్వచిత్తే మనసస్సుగం క్వచిత్తే గురుశుశ్రూష సఫలాచారుభాషిణి ఇతి. ఏ అంబా, భవత్యాః ముఖతః అహం నియమాః ప్రాప్తాః. అహం మనసః సుగం ప్రాప్తవాన్. గురుశుశ్రూష కదా కరణీయా ఇతి అహం జ్ఞాతవాన్. అతః భవతి మమ గురుః ఇవ అస్తి ఇతి శ్రీరామః శబరిం వదతి. తదా రామాయణస్య ప్రధాన నారీ కథాపాత్రేషు అన్యతమ అస్తి రావణపత్ని మండోదరి. సా సత్యన్యాయయోః వాక్రూపిణి ఆసీత్. లింగాధిపతేః రావణస్య పత్ని మండోదరి బుద్ధిమతి ధర్మచారిణి పతివ్రతా చ ఆసీత్. తస్యాః నీతిబోధః పతిస్నేహః ధైర్యం మాతృగారూపేణ గణయితుం యోగ్యాః గుణాః ఏవ. యద్యపి భర్తృశుశ్రూషయా తత్పర ఆసీత్ మండోదరి తథాపి అధర్మాద్ దూరం గంధుం భర్తారం ఉపదేష్టుం తస్యాః ధైర్యం ఆసీత్. సీతాపహరణానంతరం సీతారామాయ దాతవ్యా ఇతి సా భర్తారం వదతి. త్వయా కృతః పరస్త్రీ అపహరణం మహాపాపాయ భవతి. రామః సాధారణ మానవః నాస్తి సాక్షాత్ దేవవరః మహాపరాక్రమీ చ భవతి. అతః సీతా ప్రతిదాతవ్యా ఇతి వారం వారం మండోదరి రావణం ఉద్బోధయతి స్మ. న త్వయా ధర్మసంపన్నా జనకస్య సుతా సతి అపహర్తుం యుక్తరూపా వైదేహీ వరవర్ణిని ఇతి. సా స్వకులస్య స్వభర్తుః చ క్షేమం ఇచ్ఛంతి ఆసీత్. ఏకస్య యుద్ధస్య పరిణితిం విజ్ఞాయ యుద్ధాద్ రావణం నివారయితుం సా పరిశ్రమం కృతవతి. కింతు రావణస్య అహంకారాద్ సర్వం నిష్ఫలం జాతం. రావణవధానంతరం సీతాయాః కారణాదేవ ప్రాప్తోయం నిధనం తవ ఇతి విలపతి మండోదరి. ఏవం మండోదరి రామాయణస్య స్త్రీ కథాపాత్రేషు